ధావన పానుకుడి ఆరు ముఖాలు దుజుకచాలయ తేరు నారి కృష్ణ గే హారగే సుటగణవాలయా ఇకనా వేతరం బహాలయా ఇకనా వేతరం